నద్దుర్లభం ధనం రూపం నద్దుర్లభం స్వర్గరాజన నద్దుర్లభం భోజనం భింజనం నద్దుర్లభం స్వచ్ఛ అంబర నద్దుర్లభం సూత్ మిత్ర పరాత మాధవే నద్దుర్లభం పంత విలాస నద్దుర్లభం పంత విలాస నద్దుర్లభం విద్యా ప్రవీణం నద్దుర్లభం చతుర్చంచల

నద్రుభవం ధనం రూపం నద్రుభవం స్వర్గరాజన నద్రుభవం భోజనం భింజనం నద్రుభవం స్వచ్ఛ అంబర నద్రుభవం సూత్ మిత్ర పరాత్ పాదవే నద్రుభవం పంత విలాస నద్రుభవం పంత విలాస నద్రుభవం విద్యా ప్రవీణ నద్రుభవం చతుర్చంచల